తమమయ మెల్తది తరసభం జేతే బదన శ్రేష్ఠ సబ్ధారే ఆపని భూజోచారే తమ సంహితే రతనరాలమ జానత భేద భేద హరయాలమ నిరంకార నిర్వికార నిర్లంబ ఆద నీల నాద సంభ తాకా మూఢ చారత భేద జాకో పేవ నా పావత భేద తాకో కర్పహన అనుమానత మహామూఢ కష్ భేద న జానత మహాదేవ కో కత్ సదా సేవ నిరంకార కా చీణత న పేవ ਆਪ ਆਪਣੀ ਬੁੱਧ ਹੈ ਜੇਤੀ ਵਰਨਤ ਭਿਨ ਭਿਨ ਦੋਹੇ ਦੇਤੀ ਨਮਰਾ ਲਖਾ ਨਾ ਜਾਹੀ ਪਸਾਰਾ ਕਿਹ ਬਿਧ ਸਜਾ ਪ੍ਰਥਮ ਸੰਸਾਰ